0: అన్నాడే
1: నానా మస్తు పడో లంబ శుళే చున్నే తునే అచ్చడ మరే మస్తు పడో లంబ శుళే చున్నే తునే అచ్చడ మరే
0: ఆహాహా